0: తరం తత్తి తంగిరి దక్కిరి తత్తది తదల తజ్జను తదల తత్తిమి తదిమి తత్తును తకిత తరిత దనత తనుత దిమి తత్తకరి తం తం తత్తరి తం
1: తడకే బో తన్న చీర్ బి చక్కర తడకే బో తన్న చీర్ బి చక్కర కాల పుట్టుకు దిగది కొట్కాయి కాల పుట్టుకు దిగది కొట్కాయి చీట్కి తొరర మన్ మొట్కాయి